0: నిదనిప మప గమ నిదనిప గమ రే సా రే రే సత రే రే సత గ గ గమ రే రే సత హే
1: నిదనిప మప గమ
0: నిదనిప మప గమ
1: నిదనిప మప గమ
0: పకొడి గా మా ఉతు సమే గా మా తాసిన్ తిన్నా తాసిన్ తిన్నా తర్కడి తిన్నా తర్కడి తిన్నా
1: తాసిన్ తిన్నా తాసిన్ తిన్నా తర్కడి తిన్నా తర్కడి తిన్నా